ఆశ్రమ మహిళా సమిస్త్రీలో తమ ఫిజిషియన్ అక్కడ చల్లపతి ఉదాహరణ మెడిక సేవ శిబిరం పైన విశ్వాసం చెప్పిన ప్రధాన సాధి పథం